0: వినాయకైకనాయకం వినాదివేద దైత్యకం నతాశుభాసునాశకం నమామితం వినాయకం విఘ్నేశ్వరాయ నమః. భో హరి ఓం మా ఆవాహయామి స్థాపయామి విఘ్నేశ్వరాయ నమః. ఇస్ మంత్ర సే హమ్నే విఘ్నేశ్వర కా ఆవాహన కియా, అర్థాత్ భగవాన్ ప్రకట హువే ఔర్ భగవాన్ కా హమ్నే ధ్యాన కియా. అబ్ ఆగే భగవాన్ కా జో హై పూజన కరేంగే
1: జీ.
0: ఇస్ తరహ సే ఉన్కో హమ్నే అర్పిత కియా. అబ్ జో హై ఇస్కే బాద్ పునః ఉన్కో హమ్ ఆసన దేంగే. తో ఆసన కే లియే ఉన్కా జో ఆసన కే లియే జో మంత్ర హై వహ మంత్ర జో హై బోల్తే హై. హరి ఓం మా ఓం నమో గణేభ్యో గణపతి వృషభో నమో నమో భ్రాతేభ్యో భ్రాతపతి వృషభో నమో నమో గృషేభ్యో గృషపతి వృషభో నమో నమో విరూపేభ్యో విశ్వరూపేభ్యో వృషభో నమో నమః. గణానాం త్వా గణపతి గుం హవామహి, ప్రియాణాం త్వా ప్రియపతి గుం హవామహి, నిధీనాం త్వా నిధిపతి గుం హవామహి. వసో మమ ఆహమజాని గర్భధమ త్వమజాసి గర్భధమ్మ. ఓం విఘ్నేశ్వరాయ నమః. అబ్ ఇస్ తరహ సే హమ్నే విఘ్నేశ్ కా జో హై ఆవాహన కర్ దియా ఔర్ ఉన్కో ఆసన్ దే దియా. అబ్ ఇస్సే పహలే జో హై కుచ్ పూజన్ జో హై హోతే హై ఔర్ కుచ్ జో హై ఇస్సే పహలే ఆప్కో థోడీ జానకారీ దే దే కి ఇస్మే గౌరీ కా పూజన్ హోతా హై ఔర్ గౌరీ కే సాథ్ సాథ్ పూజన్ జో హై నవగ్రహో కా హోతా హై, కలశ కా హోతా హై, వరుణ ఆది కా పూజన్ హోతా హై, సప్తగ్రత మాత్రికా కా పూజన్ హోతా హై, షోడశ మాత్రికా కా హోతా హై. తో యహాన్ పే హమ్నే సంక్షిప్త జో హై आवाहन सभी का करेंगे और पूजन करेंगे. अब इसी टाइम पे जो है संकट ध्वनि थोड़ी सी करेंगे. संग दीजिए, ये उनका प्राकट्य हुआ और थोड़ा सा संकट ध्वनि करेंगे.